భగవానికి కౌసల్యానందన భగవానికి శ్రీ దక్షిణానందన భగవానికి శ్రీ కైకేయీనందన భగవానికి శ్రీ సుమిత్రానందన భగవానికి శ్రీ చారోభయ్యనికి హనుమాన్జీ మహారాజుకి శ్రీరామ జన్మభూమికి శ్రీకృష్ణ జన్మభూమికి శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి శ్రీ అయోధ్యాధామ్కి శ్రీ సరియూ మహారాణికి జగద్గురుస్వామి శ్రీ